స్నేహసే నవాతని మగే లోవే. గాయనికాన్ని చారిత ప్రియదర్శని పీరిస్ పద్మాలావ మే గీతే హేమశ్రీ హాల్పిటగిన్.

0: radio.lk.
1: అభివర్ధన బాలసూర్య సమగ నిరంజల సరోజిని గాయన మే గీతే పద్మాలావళి అన్నిత్ హేమసిరి హల్పిట.

బంధు సమరసింగ టెన్నిసన్ కురే నీలాంటి డాస్ కమలరత్న షేక్స్ కొడిపిల్లి సమగ సుశీల కోటగేతులు తవ విశాల నలు రసక్రంగపాన జుండాయి గుండాయి చిత్రపటి అయిన మీ గీతే పద్మాలావళి అన్ని హేమసిరి హాల్పిట్ సునీటి ఫిల్మ్స్ వెన్వి మీ చిత్రపటి అధ్యక్షనీకరాన్ని సునీల్ సోమ పీరిస్ అభిసాంధు మోయిదింబెక్ సమగ లతా వాల్పుల గాయన సాగర హిమియ సోయా గీతే దెంగ్.

అందరూ సమగ మేగితే గాయనేకరాన్ని మాయా దమయంతి పద్మాధవ మా నుకీవత్ హేమశ్రీ హాల్పిటగింది.